0: గారె గారె
1: గర పడే
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మకు బట్ట
0: గారె
1: ఏ సూరకి దరది ఏ సూర ఇన్నాయదు ఎక్క చతుర నార అమ్మ చోడగనే.

0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరాయన యా గోళ బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నా.